అర్జునోవాచ మదనుగ్రహాయ పరమం గుహ్యమధ్యాత్మసన్నిధం యత్వయోక్తం వచస్తేన మోయోహం విగతో మమ భవాపయౌ హి భూతానాం శృతౌ విస్తరశోమయ త్వత్తః కమలపత్రాక్ష మహాత్యమపి చావ్యయం ఏవం

హలో హలో హలో 1 2 3 4 మైక్ టెస్టింగ్. దిస్ ఈస్ ఫర్ టుడేస్ ప్లేబ్యాక్ స్టూడియో ఆర్ ట్రాన్స్మిషన్ బూత్ ఆఫ్ ఆకాశవాణి హాసన్ టెస్టింగ్. సో ఓకే, సో ప్లీజ్ సీ ద టైమ్ నౌ హియర్ 5 అవర్స్ 11 మినిట్స్ 5 అవర్స్ పాస్ట్ 11 మినిట్స్ సెకండ్స్ 42 43 44 45 46. Okay, thank you, have a nice day to all.